0: దుందరగడత కదా
1: గరిజం
0: సరే కడతా
1: పారని
0: దరిగడతాయి
1: తగదిరి మగ గగ పప మద పపరి మద పపర పని దసనిరి దగరి మగ చిక్కని దనిదం